நாலு மங்கா செல்வம் சரவத்திலே பந்தன் ஹேங் போகுது మజ్జిగినలాంటి వల్ల గ్రోపునే వల్ల ముందు ఈ మజ్జిగిన కదలాసలాన సలంగా ఆకాయి చౌలి మేళం సులగరి జరకాయ చూసి చాలా సావడే మేము బేరం గద్దు బేళ్ళని సనాన కమ్మ గద్దు గల మజ్జిగ మాఫోడే.